0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి మండా సుధారాణి గాత్ర కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు, మృదంగంపై శ్రీ వివి రమణమూర్తి.
4: Listen to a Carnatic classical vocal recital by Srimati Manda Sudharani. She is accompanied on violin by Shri Ivaturi Vijeshwara Rao and on mridangam by Shri V.V. Ramanamurthy.
3: Karyakramamlo mundaga vinandi Shri Mahaganapatim Bhajeham, Athana ragamlo Jayachamaraja Vadiyar rachana Aditalam.
4: Srimati Manda Sudharani begins her vocal recital with a composition of Jayachamaraja Vadiyar in rag Athana. శ్రీ మహాగణపతిం భజేహం, సెట్ టు ఆదితాల్.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి తోడి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఎందు దాగినాడో మిశ్రచాపు తాళం.
1: కంటిన్యూయింగ్ ది కాన్సెప్ట్, యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ తోడి ఎందు దాగినాడో, సెట్ టు మిశ్రచాపు తాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: కార్యక్రమంలో చివరిగా వినండి కుంతల వరాళి రాగంలో తిల్లాన ఆదితాళం మంగళంపల్లి బాలమురళీకృష్ణ రచన.
1: శ్రీమతి మండా సుధారాణి కంక్లూడ్స్ హర్ వోకల్ రిసైటల్ విత్ ద తిల్లానా ఆఫ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఇన్ రాగ్ కుంతల వరాళి సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి మండా సుధారాణి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ యువటూరి విజయేశ్వరరావు, మృదంగంపై శ్రీ వివి రమణమూర్తి.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి మండా సుధారాణి. షి వాజ్ అకంపనీడ్ బై శ్రీ యువటూరి విజయేశ్వరరావు ఆన్ వయలిన్ అండ్ శ్రీ వివి రమణమూర్తి ఆన్ మృదంగం.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ చావలి కృష్ణమూర్తి గారి గానం వింటారు. వాద్య సహకారం శ్రీ కోమాండూరి శేషాద్రి వయోలిన్, శ్రీ జొన్నలగడ్డ సింహాచల శాస్త్రి మృదంగం.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు ఎ త్యాగరాజస్వామి కీర్తన వినతాసుత వాహన ఇన్ రాగ్ జయంత సేన సెట్టు ఆదితాళ్.
0: కార్యక్రమంలో ముందుగా వినతాసుత వాహన జయంత సేన రాగం ఆదితాళంలో త్యాగరాజస్వామి వారి కీర్తన వింటారు.

0: యు హావ్ ఎంజాయిడ్ త్యాగరాజస్వామి కీర్తన మా జానికి చెట్టపట్టగా ఎండ్ర కాంబోజీ సెట్టు ఆదితాళ్.
1: మా జానికి చెట్టపట్టగా కాంభోజి రాగం ఆదితాళ్లలో త్యాగరాజస్వామి వారి కీర్తన మీరు ఇంతవరకు విన్నారు.
0: నౌ యుల్ బి లిస్నింగ్ టు అమృతస్వామి దీక్షితుల కీర్తన శ్రీ ధుమ్ దుర్గే ఎన్రాగ్ శ్రీరంజని సెట్టు ఖండజాతి ఏకతాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు శ్రీధుమ్ దుర్గే శ్రీరంజని రాగం ఖండజాతి ఏకతాళంలో ముత్తుస్వామి దీక్షితుల కీర్తన వింటారు.

0: You have enjoyed Athyagaraja Swami Kirtana, Sundari Nee Divya Roopamu Indra Kalyani Set to Adithaal.
1: Sundari Nee Divya Roopamu Kalyani Ragam Adithaalallo Athyagaraja Swami Vari Kirtana Mirintu Varaku Vinnaru.
0: Ragam 24/7 anytime Indian music. In today's Carnatic classical music program, you have enjoyed vocal recital by Sri Chavala Krishnamurthy, supported on violin by Sri Kumanduri Seshadri and on Mridangam by Sri Jannalagadda Simhachala Sastri. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime, Indian music.
1: Ragam, Nirantara Bharatiya Sangeeta Sravanti, Inati Karnataka Sangeeta Karikramallo Mirintavarku, Chavala Krishnamurthy Gari Ganam Vinnaru. వాద్య సహకారం శ్రీ కొమాండూరి శేషాద్రి వయోలిన్, శ్రీ జొన్నలగడ్డ సింహాచల శాస్త్రి మృదంగం. రాగం ఛానల్లో మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి రాధ, శ్రీమతి జయలక్ష్మి గానం చేసిన జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచనలు వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ టి సుబ్రహ్మణ్యం, మృదంగంపై కుర్తాళం శ్రీ ఆర్ విశ్వనాథ్ అయ్యర్, ఘటంపై శ్రీ ఏ గోపాలం. కార్యక్రమంలో ముందుగా వినండి శరశ్చంద్ర నిభానని, వీణాధరి రాగం, రూపక తాళం.
2: Listen to compositions of G.N. Balasubramaniam rendered by Shrimati Radha and Shrimati Jayalakshmi. They are accompanied on violin by Shri T. Subramaniam, on Mridangam by Kurtalam Shri R. Vishwanatha Iyer, and on Ghatam by Shri A. Gopalan. Shrimati Radha and Shrimati Jayalakshmi begin their rendition with a composition in Rag Veenadhari, Sharaschandra Nibhanane, set to Rupak Tal.

0: ఇప్పుడు వినండి మనసారగనే నమ్మగలేదా అభోగి రాగం ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ అభోగి. మనసారగనే నమ్మగలేదా సెట్ టు ఆదితాళ్.

0: నీ సమానమెవరు లేరని. శుభపంతు వరాళి రాగం ఆదితాళం.
1: లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ శుభపంతు వరాళి సెట్ టు ఆదితాళ్. నీ సమానమెవరు లేరని.

0: ఇప్పుడు వినండి సామగాన లోలే హిందోళ రాగం రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు సామగాన లోలే, ఎ కాంపోజిషన్ ఇన్ రాగ్ హిందోళ సెట్ టు రూపకతాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి రాధ, శ్రీమతి జయలక్ష్మి గానం చేసిన జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచనలు వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ టి సుబ్రహ్మణ్యం, మృదంగంపై కుర్తాళం శ్రీ ఆర్పి విశ్వనాథ్ అయ్యర్, ఘటంపై శ్రీ ఏ గోపాలం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నీ పాదమే గతి నళినకాంతి రాగం రూపక తాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు కంపోజిషన్.

0: ఇప్పుడు వినండి నీ ఎల్లారిణి కన్నడ రాగం ఆది తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు నీ ఎల్లారిణి ఇన్ రాగ కన్నడ సెట్ టు ఆది తాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి, నిన్ను పొగడతరమా కుంతలవరాళి రాగం ఆదితాళం.
1: శ్రీమతి రాధ అండ్ శ్రీమతి జయలక్ష్మి కంక్లూడ్ దేర్ రెండిషన్ విత్ ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ కుంతలవరాళి. నిన్ను పొగడతరమా, సెట్ టు ఆదితాళ్.

0: శ్రీమతి రాధ, శ్రీమతి జయలక్ష్మి గానం చేసిన జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచనలు విన్నారు. వాది సహకారం వయలిన్పై శ్రీ టి సుబ్రహ్మణ్యం, మృదంగంపై శ్రీ కుర్తాళం ఆర్పి విశ్వనాథ్ అయ్యర్, ఘటంపై శ్రీ ఏ గోపాలం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You are listening to Compositions of G.N. Balasubramaniam, rendered by Shrimati Radha and Shrimati Jayalakshmi. They were accompanied on violin by Shri T. Subramaniam, on Mridangam by Kurthalam Shri R.P. Vishwanatha Iyer, and on Ghatam by Shri A. Gopalan. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian music.